నమో సర్వజ్ఞానం నమో పరమతానం నమో సర్వదృశ్యం నమో సర్వకృష్ణం నమో జీవ జీవం నమో బీజ బీజ కృపాలం స్వరూపే కుకర్మం పరాసి